0: కావే గఫరును మున్నా,
1: గఫరును మున్నా, గఫరును మున్నా,
0: జనా కావే గఫరును మున్నా,
1: గఫరును మున్నా, గఫరును మున్నా,
0: బోలే ఔర్ నహీ కుచ్ సున్నా,
1: నహీ కుచ్ సున్నా, నహీ కుచ్ సున్నా,
0: అరే బోలే.